0: కాలకాలే నమస్తస్తే అలే నమస్తం జరారం నమస్తం కీర్తారం నమస్తం నృసాకే నమస్తం నిర్వాకే
1: నమస్తం రహీమే